పడుకు సంధ్యాబాదం తెలుపుజ బగులు సమాధం ముక్కు కూతు దేవుఖణ సారం త్రైపాల్ తిహాల్ విచారం గల్మాలా తిరుగులాటం తోయ్ తోతి బస్క పాటం జే జానుసు బ్రహ్మం కర్మం సాఫో కుటుని సౌకర్యం.